శుభము శుభము సంగీత విధులకు శుభము శుభము నాట్యానుమాదులకు తద్ధిత్తజను తగ ధింగిణతం తింగిణతం తింగిణతం శుభము శుభము.